0: సహజం శివం సుందరం, సహజం శివం సుందరం.
1: झूठा कहीं का,
0: झूठा कहीं का, हरे रामा हरे कृष्णा
1: 420.